0: కుంగల జనపగణం లేను తిన్నా ఏనమ్మ ఊర్లో అల్లు వేను తిన్నా ఏనమ్మ తినేను వరకు చరపాము తీరంగ కైలి మరి కురల్ కన్నా వాళ్ళు వర వరకు వాళ్ళు కానీ ఇంకా కావాలి కరమణ వైజన కరమణ వరింజన చుట్టి అనుకున్నాను కుళ్ళు ఎంగారు తూచుకోగరము తీచిల కండలు మన తీరు కోరిలు వండి ఉండుకోవాలి నొలిపి నెలవాళ్ళు మంచి ఓట కలుకుండా ఇంకా చెరీలు పెంచడం కంపం ఓళ్ళు కాళ్ళు వరి వరి కూడా మంచి చూడు చంపించింది మరి కొంచెం కోరి నగలు
1: ఇంకా